గణపతి గణేశ భగవానికి, ఆదిశక్తి నవ దుర్గా మాతకి, మాపతి మహాదేవకి, బృందావన్ విహారి లాలకి, పౌనసుడు హనుమానికి, సత్య సనాతన ధర్మకి, సాధుకిదాం దర్శకల్ పంచకి జయ జయ సీతారామ. ఆసనాసన జీవ్ రైట్ వే యు సిట్ ఆర్టీ చరణమట్ ప్రసాద్. ఐ హ్యావ్ అన్ ఇన్విటేషన్.

మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి.

0: నందగోపాలాయ గోవింద నమః.
1: బాణవాను తుక్షేషుపి పోలే హే వాసుదేవస్య కళారాక్షయం జగతాం స్థితాం.